0: పాటి మరి మొదలందామా, అలజడి పుట్టించేద్దామా, క్యాంపెయిన్ ఇంకా స్టార్ట్ చేద్దామా, మైకు చేత పట్టుకుందామా.
1: ఒక నిమిషం, ఏమన్నా
2: షాంపెయిన్ స్టార్ట్ చేద్దామని అన్నాను.
1: షాంపెయినా? నా చెవికి క్యాంపెయిన్ అని వినిపించింది.
2: మత్తులో అలాగే వినిపిస్తుందిరా. కరెక్ట్ గా విను. స్టార్ట్ మ్యూజిక్.